నమస్తం శిలాం నమో మంత్రమంత్రం నమో జంత్రం నమో ఇష్టిష్టే నమో తంతంత్రం సదా సైతానం సర్వం వరణాసీ అనూపే అరూపే సుమస్తం నివాసీ సదా సిదదా బుదదా బ్రేద కరత అదో అర్ధం అగం ఓగహర్త పరం పరం పరమేశ్వరం ప్రభుశుపాలం సదా సర్వదా సిద్ధాతా దయాళం అశీతీయపేదీయనామం అకామం సమస్తో ప్రాజీ సమస్తస్తామం తే రాజూర్చాచరీ ఛాంద జలే హ థలే హ బీద హ పే హ ప్రభు అజూహ దేశ పేస పుజం ప్రియాందో అగాదే అబాదే అనందీ స్వరూపే నమో శ్రావణే సమతీన దానే నమస్తమం నిర్దాథే నమస్తమం ప్రమాథే నమస్తమం అగంజే నమస్తమం అపంజే నమస్తమం అకాలే నమస్తమం అబాలే నమో సర్వదేశే నమో శ్రావేశే నమో రాజరాజే నమో సాసాజే నమో సాహే నమో మాహే నమో గీత గీతే నమో ప్రీత ప్రీతే నమో రోహ రోఖే నమో సోఖే నమో సర్వరోగే నమో సర్వభోగే నమో సర్వజీతం నమో సర్వపీతం నమో సర్వజ్ఞానం నమో పరమతానం నమో సర్వమంత్రం నమో సర్వజంత్రం నమో సర్వదృశ్యం నమో సర్వకృష్ణం నమో సర్వరంగే త్రిభంగీ అనంగే నమో జీవ జీవం నమో బీజ బీజే ఆఖిజే అపిజే సమస్తం ప్రసిజే కృపాలం స్వరూపే కుకర్మం వరణాసీ సదా సర్వదా హృద సిదం నవాసీ చర్ ప్రశాంత ప్రసాద అమృత కర్మే అమృత కర్మే అఖల జోగే అచల భోగే అచల రాజే అటల సాజే అఖల ధర్మం అలా కర్మం సర్వం దాతా సర్వం జ్ఞాతా సర్వం భానే సర్వం మానే సర్వం ప్రాణం సర్వం త్రాణం సర్వం భూతా సర్వం యుక్తా సర్వం దేవం సర్వం భీవం సర్వం కాల

నమో సూర్యే నమో చంద్రచంద్రే నమో రాజరాజే నమో నరేంద్రే నమో అంధకారే నమో తేజే నమో బృంద బృందే నమో బీజ బీజే నమో రాసం తాంసం శాంతరూపే నమో పరమ తత్వం ఆతత్వం స్వరూపే నమో యోగ యోగే నమో జ్ఞాన జ్ఞానే నమో మంత్ర మంత్రే నమో ధ్యాన ధ్యానే నమో యుద్ధ యుద్ధే నమో జ్ఞాన జ్ఞానే నమో భోజ భోజే నమో పాన పానే నమో కళాకర్త నమో శాంతరూపే నమో ఇంద్రేంద్రియ అనాథం విభూతే కలంకార రూపే అలంకారణంకే నమో ఆసే ఆసే నమో బాంగ్ బంకే అపంగీ స్వరూపే అనంగీ అనమే తర్భంగీ తర్కాళే అనంగీ అకామే ఏక శ్రీ శాంత